సందుకన్నెందుకు మాత తాయి సుందుగాని ఎందుకంటే కన్నా పాయి సుందుగాని ఎందుకు మాతయారా సుందుగాని ఎందుకు పరమేశ్వర మారా సందుకనందుకు రాయితే హీన సందుకనందుకు దుఃఖియార దీన సందుకనందుకు సర్వరోగ సందుకనందుకు సదాభిజోగ

ప్రాణి అగమ గోత్ర నిర్వాణి నిరాహ నిర్వాణ కమల హృదయ సిమరాయ సాధబలి హరి సద్గురు అప్పనే నాన ప్రసాద దాసా ప్రభు అప్పనే ఏ హో రస పావే దిన కోయ అమృత పీవే అమర సో హో ఆయ ఓస్ పురుఖ నాహి కదే వినాశో జాకే మన పక్టా గుంతా సో ఆఠ పహర హర కా నామ లే సచ్చ ఉపదేశ సేవకో దే